పాపం సర్వగ్రహనంతవర్ధ్యం నమో నమః కశ్యపుత్రిర్భరద్వాజో విశ్వామిత్రుః గౌతమః శమదగ్నిర్వశిష్టశ్చ సపతైతేరిషయః స్మృతాః నహంతు పాపం సర్వగ్రహనంతవర్ధ్యం.